ఆశలు తాంచ తవ్యాన్ కలమిట్లు నిమ్మే కాంతారాయకు యా నాకాశ దొడమరు.